నమస్తమంగరిపాలే నమస్తంగా రూపే నమస్తంగా రూపే నమస్తంగా పేకే నమస్తంగా లేకే నమస్తంగా కాయ నమస్తంగా జాయ నమస్తంగా గంజే నమస్తంగా పంజే నమస్తంగా నామే నమస్తంగా ఠామే నమస్తంగా కర్మం నమస్తంగా ధర్మం నమస్తంగా నామం నమస్తంగా తామం నమస్తంగా జీతే నమస్తంగా పీతే నమస్తంగా బాహే నమస్తంగా టాహే నమస్తంగా నీలే నమస్తంగా నాదే నమస్తంగా శేదే నమస్తంగా గాదే నమస్తంగా గంజే నమస్తంగా పంజే నమస్తంగ ఉదారే నమస్తంగా బారే నమస్తంగ సోయక నమస్తంగా నేక నమస్తంగా భూతే నమస్తంగా జూబే నమస్తంగ నిర్కర్మే నమస్తంగ నిర్పరమే నమస్తంగ నిర్దేశే నమస్తంగ నిర్భేసే నమస్తంగ నిర్దామే నమస్తంగ నిర్కామే నమస్తంగ నిర్తాతే నమస్తంగ నిర్కాతే నమస్తంగ నిర్తూతే నమస్తంగా పూతే నమస్తంగా లోకే నమస్తంగా శోకే నమస్తంగ నిర్తాపే నమస్తంగా తాపే నమస్తంగ ధర్మానే నమస్తంగ నిదానే నమస్తంగా గాహే నమస్తంగా బాహే నమస్తంగ తర్వర్గే నమస్తంగా సర్గే నమస్తంగ ప్రపోగే నమస్తంగ సజోగే నమ